0: ఆదరణీయ శ్రోతృలారా, మళ్ళీ ఒకసారి స్వాగతం సుస్వాగతం సంగీత నిలయము కార్యక్రమానికి. తెలుగు సంగీత ప్రపంచంలోని మధురమైన స్వరాలు, చిరస్మరణీయ గీతాలు, నేటి ట్రెండింగ్ మెలోడీలు అన్నీ ఒక వేదిక పైన మీకోసం మనము అందిస్తున్నాము మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా. వినోదం, మాధుర్యం, సంగీతానుభూతి, మా ప్రయాణం ఇక్కడ కొనసాగుతుంది. సో వింటూ ఉండండి సంగీత నిలయము. Let's now listen to a local melody, a favorite of everybody, our listeners and everyone around. This is called Shopping, Shopping in the voice of Mahesh Naidu.
1: Ekkada neevu em chestunavu twaraga twaraga adu vastundi mana taxi nen inka kaasukunnanu

తేట తేట తెలుగుల వాట్ అ పోయెటిక్ సెలబ్రేషన్ డే ఆఫ్ దట్ సాంగ్. ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సాంగ్ ద సెలబ్రేషన్ ఈజ్ ఆఫ్ బ్యూటీ కంపేరింగ్ ద బిలవెడ్ టు ద స్వీట్నెస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ డాన్. ద సాంగ్ ఎక్స్ప్రెసెస్ అడ్మిరేషన్ లవ్ అండ్ ద జాయ్ ఆఫ్ ఎన్కౌంటరింగ్ సమ్వన్ truly enchanting. How beautiful, isn't it? Well, that's what we do week after week right here on Sangeeta Nilayamu. So stay tuned.

అందరికీ ఆదరమైన స్వాగతము. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, ద తెలుగు లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ప్లీజ్ డూ రిమెంబర్ టు ఫాలో అస్ ఆన్ ఆల్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ లాగ్ ఆన్ టు www.lotusfm.co.za. క్లిక్ ఆన్ ద పాడ్కాస్ట్ ట్యాబ్ టు లిసన్ టు ద టూ తెలుగు ఫీచర్స్, విచ్ ఈస్ ది Telugu lesson where we give to you the magic word of the day. Every week we bring to you one Telugu word, so that is that, and thereafter the Telugu song explanation. We take a blockbuster song or a song that is beautiful or even a poem that is really beautiful and explain it to you. We break it down to you word by word, and thereafter we explain the gist of the first few lines of that song, so you can connect to the song so much more through emotion and of course through the beautiful language of Telugu. Right, we are getting into the blockbuster song from the mid 80s to about the 2000s, and today I bring to you the song Kalaleno. కారుణ్య బృంద గాథాలు కలియొక ఈ పాటకు ప్రత్యేకమైన మాధుర్యాన్ని అందించింది. కళ్యాణ్ కీ స్వరపరిచిన ఈ మెలోడీ ప్రేమ భావాలను సున్నితంగా ఆవిష్కరిస్తూ శ్రోతులను ఆకట్టుకుచ్చుతుంది. సో దిస్ ఈజ్ కలలెన్నో. లెట్స్ టేక్ అ లిసన్ టు దిస్ వన్.

0: అదరమైన స్వాగతము సంగీత నిలయం కార్యక్రమానికి. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, అండ్ వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ యూ విత్ అస్ యాజ్ వీ కంటిన్యూ అవర్ జర్నీ త్రూ లాంగ్వేజ్ అండ్ త్రూ టైమ్లెస్ క్లాసిక్స్, హార్ట్ వార్మింగ్ మెలడీస్ అండ్ ద వెరీ బెస్ట్ ఆఫ్ తెలుగు మ్యూజిక్. స్టే ట్యూన్డ్ హియర్ ఫర్ మోర్ అన్ఫర్గెటబుల్ సాంగ్స్ ఆన్ సంగీత నిలయము. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ టైమ్ నౌ ఫర్ అవర్ సెకండ్ ఫీచర్, which is the Telugu song explanation. So for the Telugu song explanation, and of course before we close, right before the news, which is at about 18:50, I'll read out a few messages, and I've received a very beautiful voice note today, so I'll play that as well. If you do have messages, send them through 0716137803. Remember, today's Telugu lesson was focused on the word gelupu, win or victory. If you do understand the pronunciation, send me a short and sweet voice note on 0716137803. That's the number.
1: You're listening to Sangeeta Nilayam, Tuesdays 6 to 7 p.m.
0: All right, so before we dive into understanding the lyrics, today's beautiful melody comes from the world of Vijay Balganin, known for creating songs that blend heartfelt emotions with refreshing musical charm. So today we pick one such song. Let's look at the first few lines of this particular song. It goes to say, Ulukula, Palukula, Tolakari, Chinukula, Meghama, మెరిసే మేఘమ, మెళికల తలుకుల కిలకిల చిలకల రాగమ ఎదలో రాగమ. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ song. Let's understand the meaning of these words. You know, if you listen to the song, you'll almost feel that the first few lines are like tongue twisters, but believe me, it's got a lot of depth and a lot of meaning with these tongue twisters. All right, so ulukula ante it refers to excitement or fluttery feelings. Ulukula, palukula, పలికేది అంటే మనము ఏది వర్డ్స్ చెప్తాం కదా, సో ఏది శబ్దాలు చెప్తాము దాన్ని పలకడం అంటారు. సో పలుకుల ఈజ్ యువర్ వర్డ్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ దట్ యుర్ గివింగ్ టు కన్వే సంథింగ్. తొలకరి ఈజ్ ద ఫస్ట్ రెయిన్. చినుకులు ఈజ్ ద రెయిన్ డ్రాప్స్. మేఘమా ఆర్ ద క్లౌడ్స్. And merise meghama ante those shiny sparkly clouds, we are referring to that. Melikala ante graceful curves. Talukula ante the glimmer and the sparkles. Kilakila ante cheerful chirping sounds. Kilakila navutu navuntamu memu matladedappudu. So kilakila ante the cheerful sounds that you listen to